0: ఎంఏ మ్యూజిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, వేర్ హీఈస్ కరెంట్లీ పర్సూయింగ్ హిస్ పిహెచ్డి ఇన్ మ్యూజిక్. ఈక్వలీ అడెప్ట్ ఎట్ కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్స్ అండ్ నామ సంకీర్తనాస్, హీ పర్ఫార్మ్స్ ఎట్ మేజర్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. యాజ్ ఎ డెడికేటెడ్ టీచర్, హీ హ్యాస్ ట్రైన్డ్ మెనీ స్టూడెంట్స్ టు కాన్సర్ట్ లెవెల్. హీ ఆల్సో వాలంటీర్స్ విత్ సంప్రదాయ, a non-profit organization promoting fine arts.
1: శ్రీ జే శ్రీరామ్ అప్నే గాయన్ కా ఆరంభ వాలాజీ పేటా వెంకట రమణ భాగవతర్ కీ ఏక్ కృతి సే కర్ రహే హై, జో రాగ్ లలితా తథా ఆది తాల్ మే నిబద్ధ హై.
0: శ్రీ జే శ్రీరామ్ బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ వాలాజీ పేటా వెంకట రమణ భాగవతార్ ఇన్ ద రాగ్ లలిత సెట్ టు ఆది తాల్.